నిదరిగమా దుందరగడత కదా గరిజం పరిగడత పరని పరిగడత తగదిరి మగగగ పపమ పపరి మగ పపర మనిద సనిరి సగరి